వల్ దిగ్గటేది కన్న కుమారు నాకు గంటుటై బాణవల్ నాను వల్వల్ దిగ్గటేది కన్న కుమారు నాకు గంటుటై బాణవల్ కుమారు నాకు గంటుటై బాణవల్ దిగ్గటేది కన్న కుమారు నాకు గంటుటై బాణవల్ దిగ్గటేది కన్న కుమారు నాకు గంటుటై బాణవల్ దిగ్గటేది కన్న కుమారు నాకు గంటుటై బాణవల్ గంజి చేయబోతే గండిలే నిన్న గోగ్ని గ